0: రూపాప నకరా హాయ్ హాయ్ హాయ్ హాయ్ ఏ రూప జవాని రూపాప నకరా కితి మిగానా గావ
1: పరకాన కాతా లగకరాయా జవల్ కుశలాయా
0: జర్ర థామ్
1: నగ నగ నగ నగ నగ కాటా